0: 3, your support is important to us. Become part of your community station by subscribing, donating, or volunteering. Visit us at 2xxfm.org.au.
1: The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.3 2xxfm People Powered Radio. Please stand by for the Indian Subcontinent program, Telugu. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaram. ఈనాటి కార్యక్రమాన్ని నేను ప్రసారిస్తున్నాను. ప్రతిసారిలాగా మొదటికి ఒక భక్తి గీతం ఉంటుంది. దాని తర్వాత ఈనాడు మనము శ్రీ శాంతిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆయనకి రీసెంట్గా శాంతిరెడ్డి గారికి ఏసిటీ మల్టీకల్చరల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా చేశారు. సో అది చాలా సంతోషమైన వార్త. అండ్ దట్స్ అ వెరీ progressive step for a Telugu person and for an Indian as well. So we look forward to hearing his views and what he's got to do in that role in the next 3 years. So that's a very interesting one. So modariga oka bhakti geetam vannam.

0: మీరు ఇప్పుడు దాకా రఘునాయక, హంసధ్వని రాగం, ఆదితాళం పాడింది సౌమ్య. సో ఈనాటి కార్యక్రమంలో మొదటిగా మీకు చెప్పినట్టుగా ఇవాళ మనతో పాటు శాంతిరెడ్డి గారు ఉన్నారు. శాంతిరెడ్డి గారు హ్యాస్ బీన్ క్వైట్ యాక్టివ్ స్టార్టింగ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్. హీ వేర్స్ క్వైట్ ఎ ఫ్యూ హ్యాట్స్. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ద తెలంగాణ అసోసియేషన్, and then he was also the Hindu Canberra Hindu Mandir, and he's also the Hindu Council of Australia representative, and also now he's wearing the hat of ACT Multicultural Advisory Council. It's a council that gets represented by community members and are elected by the or nominated by the people, and then it also gets approved by the minister of ACT Multicultural minister. So I welcome Shanti Reddy garu to the Canberra Telugu Vani Shrotala tarafuna, volunteers tarafuna, meeku swagatham, suswagatham ee radio karyakramamlo modatiga raavadaniki.
1: Thank you Lucky. Telugu Vani Shrotalandariki naa namaskaramu. Naaki ee avakasham ichinanduku Lucky and the team, thank you. Dhanyavaadam. Chappu. Cheppandi.
0: The thing is first of all, congratulations on getting nominated as the ACT Multicultural Advisory Council chair. But more than that, you have been working in the recent with the Hindu Council of Australia and with the Canberra Hindu Mandir and various other organizations. So what's the span of things that you were doing in the recent that prompted you to go and take over the role as chair of ACT Multicultural Council?
1: థ్యాంక్ యూ లక్కీ. లుక్, ఏసిటి కౌన్సిల్లో ఎలా జరిగింది అంటే లాస్ట్ ఇది నా సెకండ్ టర్మ్ అనమాట. బిఫోర్ ఇక దీనిలోకి దీని గురించి చెప్పే ముందు మ్యాకమ్ అదే మినిస్ట్రియల్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి ఒక నాలుగు పదాలు చెప్తాను, దెన్ నేను ఎందుకో ఎట్లా వచ్చానన్నది చెప్తాను. సో ఇప్పుడు ఏమైందంటే 2023లో ఏసిటి గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ ఇంట్రొడ్యూస్ చేసింది, మల్టీకల్చరలిజం యాక్ట్ అని. అప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు కన్సల్ట్ చేశారు దానికి ముందు, చేసి ప్రజలతో అందరితో మీకు తెలుసు కదా ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ పెట్టే ముందు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సల్టేషన్ జరుగుద్ది,
0: విత్ గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్
1: సంప్రదించారు. దాని తర్వాత యాక్ట్ ని అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేశారు, యాక్ట్ పాస్ అయింది. సో యాక్ట్ లో ఏంటంటే ఇంతకుముందు మల్టీకల్చరల్ కౌన్సిల్ ఉండేది, మీకు తెలిసే ఉంటది వీళ్ళకి ఉండేది, బట్ అవన్నీ ఏంటంటే ఇన్ఫార్మల్ అనమాట, దే ఆర్ నాట్ బ్యాక్డ్ బై లెజిస్లేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం లెజిస్లేటెడ్ కౌన్సిల్ అన్నది అండర్ ద యాక్ట్. ఇది 2023లో జరిగింది, బిల్లు పాస్ కాగానే. అందులో 2-3 ఏమున్నాయంటే, 2 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, అందులో ఒకటి ఏమన్నా ఈ మల్టీ కౌన్సిల్ మినిస్ట్రియల్ అడ్వైజరీ కౌన్సిల్ ఇండిపెండెంట్ గా బాడీ ఒకటి అపాయింట్ చేయాలన్నది ఒకటి లెజిస్లేషన్ లో, ఇట్స్ ఇట్స్ అండర్ ద లెజిస్లేషన్. ఇంకొకటి ఏంటంటే మల్టీ కల్చరల్ చార్టర్ ఒకటి, అంటే దెర్ ఆర్ 7 or 8 థింగ్స్ యూ హ్యావ్ రైట్ టు డూ యువర్ థింగ్స్ యూ లైక్ టు డూ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ ఏసిటీ, అట్లా ఒక చార్టర్ ఉంది. ఆ చార్టర్ కూడా మనం టైం ఉంటే వెళ్దాము. సో అట్లా మల్టీకల్చరల్ కౌన్సిల్ అన్నది ఏర్పాటైంది. అప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అప్పుడు నేను లాస్ట్ టర్మ్ లో 3 సంవత్సరాలు చేశాను. ఒక మెంబర్ గా మీరు 2 టర్మ్స్ చేయొచ్చు అనమాట, 6 ఏళ్ళు చేయొచ్చు. సో అప్పుడు నాకు ఫినాక్ట్ అయిపోయిన తర్వాత ఈ అవకాశం వచ్చింది, అప్పుడు చేశాను. అందులో మేము ఆ 3 సంవత్సరాలు కూడా నేను డిప్యూటీ చైర్ గా ఉంటిని. నాకు చాలా నచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు మన కమ్యూనిటీలో మీరు చెప్పినారు చాలా విషయాలు, చాలా మంది వాలంటీర్స్ నేను చూస్తున్నాను గత 15 ఏళ్ళుగా. ఇప్పుడు మీరు కానీ ఇంకా మన అదర్ ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది కూడా తెలంగాణలో కానీ కమ్యూనిటీలో ఎంతో సేవ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అరౌండ్ ద యాక్టివిటీస్ యూ లైక్, ఒక టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర పోయి చేయడం ఇట్లా అనమాట. కానీ ఈ కౌన్సిల్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఒకటి నచ్చింది నాకు, ఏంటంటే ఆ 3 ఏళ్లలో నేర్చుకున్నది ఏంటంటే, మనకు ఈ ACT గవర్నమెంట్ లో ఇన్సైడ్ ఇట్లా ఎట్లా జరుగుతాయి, అసలు ఈ పాలసీస్ మేకింగ్ ఇన్పుట్ అన్నది కొంచెం క్లోజ్ గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ దొరికింది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు అవును, నేను ఇవన్నీ మాట్లాడే ముందు మనకు ఎంత టైం ఉంది లక్కీ? ఇప్పుడు
0: 20 minutes actually, 19 minutes.
1: Oh, 20 minutes. Oh, okay, plenty on that. Okay, okay. అయితే ఇప్పుడు వాలంటరీ అసిస్టెంట్ డైయింగ్ అన్నది లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ అయింది. ఈ అక్టోబర్ కు వన్ ఇయర్
0: అవుతుంది.
1: ఇప్పుడు అది ఇంట్రడ్యూస్ చేసే ముందు మేము ఒక 2 నెలలు దాని మీద వర్క్ చేసినాం కౌన్సిల్ ద్వారా. అంటే లాట్ ఆఫ్ ఇట్ ఈస్ కన్సల్టింగ్ పీపుల్ కానీ, బట్ ఆల్సో సీకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కమ్యూనిటీ, బట్ ఆల్సో 11 మంది ఉంటారు ఈ కౌన్సిల్లో ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ కమ్యూనిటీ గ్రూప్స్ నుంచి. సో అట్లా ఏంటంటే ఆ డెప్త్ ఉంటుంది అందులో. దెన్ వీ వర్ రియల్లీ థ్రోన్ ఎట్ ద డీప్ ఎండ్ అండ్ వీ చాలా దానికో ఎంగేజ్ అయినాము. అందులో అసలు ఎట్లా పని చేస్తుంది అది, వీ వెంట్ త్రూ ద స్టెప్స్, దానిలో ఉండే ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా ఉండాలి కమ్యూనిటీస్ లో. ఇప్పుడు మనకు మన కల్చర్ లో పెద్దవాళ్ళని మనం గౌరవిస్తాము, ఇంట్లో ఉండి చూసుకుంటాము చాలా లాస్ట్ మినిట్ వరకు, ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇది ఎందుకు అన్నది వస్తుంది. బట్ అట్లాంటివి మనం చాలా ఇన్వాల్వ్ అయి చేశాము. దాని ద్వారా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చాము, ఏది ఇంపార్టెంట్ చేయాలో, ఎక్కడ లైన్ డ్రా చేయాలి, ఎక్కడ ఎట్లాంటివి చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు, టర్మినల్ ఇల్లు ఉండాలి, రిలీజియస్ దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయ, ఇట్లా చాలా చెప్పాం అన్నమాట. సో ఆ పాలసీ అన్నది షేప్ అయ్యి దాన్ని ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా మళ్ళీ అడిగారనమాట. సో అది కానీ ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి, గ్యాంబ్లింగ్ హామ్ కూడా అట్లా. సో మనకి ఏంటంటే ఇట్లాంటివి ఇన్పుట్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. యు కెన్ రియలీ ప్రొవైడ్ సమ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ టు మేక్ థింగ్స్ బెటర్ మనకు అట్లా అందులో. సో అది దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ సిటీలో ఇప్పుడు ఆ కాన్బరా థియేటర్ ఉంది, అసెంబ్లీ పక్కన ఉంది కదా, దాన్ని కూడా రీస్ట్రక్చర్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్బరా వాళ్ళు వచ్చేసి మనకు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ప్రోగ్రామ్స్ గురించి చెప్తారు, దాంట్లో కూడా మనం ఇన్పుట్ చేయడం జరిగింది. అట్లా చాలా విషయాల్లో ఏసీటీ గవర్నమెంట్ లో జరిగే ఎంగేజ్మెంట్ ప్రతి డైరెక్టరేట్ లో ప్లానింగ్ కానీ ఏదన్నా కూడా మనకు ఈ కౌన్సిల్ కి అవకాశం వస్తుంది ఇవ్వడానికి. అట్లా ఏంటంటే దానివల్ల మనకి ఏంటంటే ఇది ఒక ఒక యూస్ఫుల్ వెహికల్ అనమాట మనకి పాజిటివ్ ఇంపాక్ట్ చేయడానికి. మన యాన్యువల్ రిపోర్ట్స్ ఉన్నాయి, యాన్యువల్ వెబ్సైట్ లో మీరు చదువుకోవచ్చు కొంచెం డీటెయిల్ గా. మీరు మీ శ్రోతలు ఎవరన్నా ఈ నేర్చుకో ఫర్దర్ ఇన్ఫార్మ్ చూడాలని నేర్చుకోవాలంటే దీని గురించి చూడొచ్చు వెబ్సైట్ లో ఉన్నాయి ఉన్నాయి మరి మేము ఏం చేసాం అన్నది 3 ఏళ్లలో. సో అప్పుడు నాకు నచ్చింది దాని గురించి. సో దట్స్ అ లాంగ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, మీరు అడిగారు కదా.
0: కరెక్ట్.
1: ఇప్పుడు ఎందుకు
0: మోటివేటెడ్ యు?
1: సో అది నాకు ఆ ఎబిలిటీ, ఆ కంట్రిబ్యూషన్, ఆ ఇంపాక్ట్ అనేది నచ్చింది. యు హ్యావ్ ఎ సే అండ్ లిసన్. అండ్ అదొకటే కాదు, ఇప్పుడు మల్టీకల్చరల్ మనకు ఫంక్షన్ హాల్స్ లేవని చెప్పి కూడా మేము ఫస్ట్ ఇయర్ లో మీకు తెలుసు కదా మల్టీకల్చరల్ సెంటర్ కావాలి మనందరికి అని చెప్పి బాగా జరిగింది అప్పుడు ఫినాక్ ద్వారా. అన్ని అన్ని అందరూ చేశారు. ఫేర్ కన్బరాలో నిక్ మానికస్ చేశాడు, తర్వాత చాలా మంది కూడా ఒక విన్నపాలు పెట్టుకున్నారు, ఏదో చాలా జరిగినాయి. అయితే అప్పుడు మేము దాన్ని కూడా మేము లోపల్లో మినిస్టర్ కానీ ఆఫీస్ డైరెక్టరేట్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చాం, కమ్యూనిటీలో ఇది ఒక ప్రెసింగ్ ఇష్యూ ఉందండి, మీరు చూడాలి అని. అయితే వాళ్ళు ఏం చేశారు, వి హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్. ఇన్ షార్ట్ ద స్టోరీ ఇస్ దట్ వి సెడ్ లుక్, ఇప్పుడు మనకు ఉన్న ఫంక్షన్ హాల్స్ లో ఉన్నాయి కూడా యాక్చువల్లీ ఒక దగ్గర ఎక్కడ లేదు. ఇవాళ మనం వెళ్ళి అసలు నాకు ఇవాళ కావాలి అంటే ఒక దగ్గర అప్పుడు మేము అడిగినప్పుడు లేకుండా ఒక ప్లేస్ లో దేర్ ఇస్ నో వన్ సింగిల్ లిస్ట్.
0: యా, ఆల్సో ద కండిషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టు గెట్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దెం. ఎగ్జిబిషన్ పార్క్ పోయామంటే యూ హ్యావ్ టు గివ్ ఎ హోల్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిఫోర్ యూ, అదర్ దాన్ ద పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఎనీవే, యూ హ్యావ్ టు గివ్ ఎ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిఫోర్ యూ కెన్ ఈవెన్ యాక్సెస్ ద ప్రిమైసెస్.
1: కరెక్ట్. సో అట్లాంటి పాయింట్స్ అన్ని రేజ్ చేశాము. అయితే అప్పుడు ఏం చేశామంటే వి సెడ్ లుక్ లెట్స్ డూ. అప్పుడు వాళ్ళు దే టుక్ అప్ ఆన్ రినోవేటింగ్ లుక్ ద సెట్ లుక్ వి దెర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ ద పైప్ లైన్. ఒకటి గంగాలైన్ లో ఇప్పుడు వచ్చింది, మొన్న రిలీజ్ అయింది, అది అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండింది అనమాట. అప్పుడేమన్నారు ఒక ఎపిక్ లో ఫిజ్రాయ్ అనేది దాన్ని కొంచెం రినోవేట్ చేసి ఓపెన్ చేసి
0: అన్యూజ్ అయింది
1: గోయింగ్ ఆన్, బట్ దే రినోవేటెడ్ ఇట్ టు టైలర్ టు దట్. అప్పుడు కూడా కన్సల్టేషన్ జరిగింది, చేశారు. సో అందులో కూడా మనం మొన్న కూడా ఏమి ఫీడ్బ్యాక్ ఇచ్చామంటే మీరు ఈ ఫీజ్ కూడా ఇప్పుడు గంగాలీన్ కమ్యూనిటీ సెంటర్ నాకు తెలియదు లక్కీ నువ్వు చూసావో లేదో, చాలా ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్. సో అందులో ఏంటి ఇప్పుడు చాలా ఉన్నాయి మీరు వర్క్షాప్స్ కానీ ఇది కానీ, అదొకటే కాదు ఫెసిలిటీ ఒకటే కాదు, ఇట్ క్వైట్ అఫోర్డబుల్ రీజనబుల్. కొన్ని అయితే కిచెన్ అయితే మీరు ఐ థింక్ $15-$20 పర్ అవర్ హైర్ ఇచ్చేసుకోవచ్చు. మిగతా హౌస్ కూడా అన్ని కూడా
0: 40-50.
1: ఎగ్జాక్ట్లీ కూడా ఇప్పుడు అట్లా ఏంటంటే మనకి టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. మా రోల్ ఏంటంటే ఇందులో మనం కమ్యూనిటీ నుంచి ఫీడ్బ్యాక్ మినిస్టర్కి ఇస్తాము, వాళ్ళ ప్రోగ్రామ్స్ ని కమ్యూనిటీకి తీసుకెళ్తాం. సో అప్పుడు జరిగింది ఏంటంటే మేము ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ చేయించాము వాళ్ళతో. ఈ ఫీడ్బ్యాక్ జరిగినప్పుడు మీ దగ్గర మన దగ్గర ఉన్న లిస్టింగ్ అన్ని చేద్దాం, కమ్యూనిటీ ఫెసిలిటీస్ రన్ బై ఇప్పుడు ఈ చారిటీ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని రన్ చేస్తారు, కొన్ని గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది, కొన్ని వీళ్ళు ఇంకొకరు సిటీ గవర్నమెంట్ లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇంకో గ్రూప్ ఒకటి చేస్తుంది, కొన్ని ఏమో మల్టీకల్చర్ ఆఫీస్ డైరెక్టర్ చేస్తుంది, అట్లా ఒక 4-5 గ్రూప్స్ మేనేజ్ చేస్తున్నారు. ప్లస్ స్కూల్స్ ఉన్నాయి, అవి ఏమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది, మనం స్కూల్ హాల్ కూడా వాడుకుంటాం కదా. సో మేమేం చెప్పినామంటే ఇప్పుడు మీరు ఇట్లా అవన్నీ ఉన్నాయి కదా, ఒక దగ్గర ఎందుకు పెట్టకూడదు, పెట్టేసి ఆ డాక్యుమెంట్ లో అన్ని లిస్ట్ చేసేసి దాని కాంటాక్ట్స్ పెట్టి ఆ టర్మ్స్ అవన్నీ పెట్టేస్తా అంటే అప్పుడు చేశారు. అదొక 2-3 మంత్స్ లో క్విక్ గా వాళ్ళు చేసే సిస్టమ్. మనం అప్పుడు సర్క్యులేట్ చేసాం ఇది, నేను చెప్పింది 2-3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ.
0: కరెక్ట్. బట్ ద కమ్యూనిటీ సిన్స్ దట్ టైమ్ హస్ గ్రోన్ ఎ లాట్, హావ్ డోంట్ యు రియలైజ్ దట్ లైక్ యువర్ గంగాలిన్ కమ్యూనిటీ ఇస్ కంప్లీట్లీ సెటిల్డ్ ఇన్ గంగాలిన్. దే డోంట్ కమ్ టు సౌత్, సౌత్ సైడ్ ఉండే కమ్యూనిటీస్ డోంట్ కమ్ టు నార్త్. అండ్ వెస్టర్న్ క్రీక్ లో ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీస్ వస్తున్నాయి, స్ట్రాట్నెమ్ అండ్ అదర్ కమ్యూనిటీ గ్రూప్స్. సో దెర్ ఇస్ ఆల్ అండ్ అటువైపు క్వీన్ బియన్ లో కూడా దేర్ ఇస్ ఎ లార్జ్ కమ్యూనిటీ. ఐ డెంట్ రియలైజ్, ఐ వెంట్ టు వన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ అట్ దట్ క్వీన్ బియన్ కమ్యూనిటీ సెంటర్ అండ్ ఐ వాస్ షాక్డ్ టు సీ ద నంబర్ ఆఫ్ పీపుల్ దేర్. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు.
1: అవును, చాలా మంది ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ అనేది జరగడం జరుగుతుంది. సో అట్లా మనం ఏంటంటే ఈ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, నచ్చింది నాకు. ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ డెప్యూటీ చైర్ ఉంది కాబట్టి ఇప్పుడు చైర్ గా అవకాశం దొరికింది.
0: వెరీ గుడ్. ఐ యామ్ వెరీ గ్లాడ్ యాక్చువల్లీ యు ఆర్ టేకింగ్, యు ఆర్ పర్సనల్లీ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ట్రైయింగ్ టు సీ థింగ్స్ ప్రోగ్రెస్ ఫర్దర్ విత్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ కమ్ విత్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో దట్.
1: ఐ
0: హావ్ బీన్ ఇన్ దట్ రోల్, ఐ నో ఇట్ వెరీ వెల్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. And, but my term was much, much longer than yours. But at that time, we were concentrated on welcoming cities. Andrew Barr very clearly told me once, he called me to his office and said, welcoming cities is my agenda. I want that to be the... And after that, there was big migration of Indians coming into Canberra after we did the campaign on welcoming cities. Anyway, that's great, great news. Apart from this, Miru, you can, in the next 5 minutes, update us on the Canberra Hindu Mandir. You seem to be doing a lot of
1: progress. Yes, Canberra Hindu Mandir kuda nenu ankoledu. Ivanni kuda nenaithe adi matramu devudi leela anukuntanu. Nenu actually nenu ముందుకు రాలేదు, బట్ అట్లా పోయబడ్డాను. అందులో వచ్చేసి కెనబరా హిందూ మందిర్ అన్నది చేయడం జరిగింది. సో నాకు ఇప్పుడు ఉన్న అన్నిట్లలో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అది, చాలా టైం కూడా తీసుకుంటుంది. బట్ సంతోషమైన న్యూస్ ఏంటంటే ఈ మధ్యలో కమ్యూనిటీలో చాలా మంది ముందుకు వచ్చారు. దానివల్ల మనం కన్స్ట్రక్షన్ అనేది మేము ఈ కొత్త కమిటీ అన్నది ఒక 2024 జరిగింది తీసుకున్నాము. పాత కమిటీ హ్యాండ్ ఓవర్ చేసి మూవ్ ఆన్ అయిపోయారు. కొత్త కమిటీ తీసుకున్న తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. సగం వరకు తీసుకొచ్చాక ఒక 6 మంత్స్ బ్యాక్ మనకు డబ్బులు కూడా అయిపోయినాయి. తర్వాత మన బిల్డింగ్ అప్రూవల్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. 3 ఇయర్స్ కి ఇస్తారు కదా అప్రూవల్, మనం 3 ఇయర్స్ లో కట్టలేదు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయితే అప్పుడు ఏమేమి జరిగింది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కోడ్స్ ఉంటాయి మీకు
0: తెలుసు కదా,
1: డిపెండ్స్ ఆన్ వెన్ దే అడాప్ట్. బట్ ఇప్పుడు బీసీఏ అనేది ఉండేది, మనం అప్రూవల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం అప్రూవల్ ఇచ్చినప్పుడు బీసీఏ 2019 అంటారు. బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఆస్ట్రేలియా 2019 కింద ఇచ్చారు అనమాట. అయితే మనకి ఈ మార్చ్ లో ఎక్స్పైర్ అయినప్పుడు 2026 మార్చ్ లో ఎక్స్పైర్ అయినప్పుడు ఈ టైంలో మనకు ఎన్సీసీ వచ్చింది, నేషనల్
0: కన్స్ట్రక్షన్
1: నేషనల్ కన్స్ట్రక్షన్ కోడ్ వచ్చింది 2022. అది వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఇవ్వలేము, బికాస్ ద కోడ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ దేర్ ఆర్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇన్ టు ద కోడ్. సో ద బిల్డింగ్ ద బిట్స్ మీరు కంప్లీట్ చేసినవి ఓకే, అవి సర్టిఫై చేసేసాము, బట్ కొత్తవి మాత్రం మీరు మళ్ళీ
0: సో
1: అది జరిగింది. సో అట్లా అది టుక్, బట్ మేము రికార్డ్ టైమ్ లో దాన్ని పూర్తి చేశాము. దేవుడు అగైన్ ఇట్స్ ఆల్ గాడ్స్ వర్క్, వీఆర్ ఓన్లీ నిమిత్త మాత్రం అంటారు కదా, నిజంగా దేవుడి పని దేవుడే చూసుకుంటున్నాడు. మేమంతా మా చేతుల ద్వారా ఆయన జయిపిస్తున్నాడు అంతే. మేము సో అది 6 నెలల్లో మనకు తీసుకోగలిగాము. ఈ లోపల అది వచ్చింది మొన్ననే మనకు స్టార్ట్, మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల మనకు డబ్బులు కూడా ఇట్లా కొంతమంది వాలంటీర్స్ ముందుకొచ్చారు, ఒక 7-8 మంది ఇంట్రెస్ట్ తీసుకొని అరే ఇట్లా ఉంది, ఇది పుష్ చేయొచ్చు మనము మార్చ్ లోపల అని చెప్పి వాళ్ళు ఒక ఏమంటారు విశ్వాసం కలిగింది వాళ్ళలో, ఇది మనం చేయగలుగుతాము చేద్దాము అని చెప్పి చాలా మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అందరు వాలంటీర్స్ ఇది కూడా ఇందులో, ఇప్పుడు కమిటీయే కాకుండా చాలా మంది వాలంటీర్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు రూఫ్ వేస్తున్నాం అనమాట
0: ఈ వీక్ లో. ఎన్నో
1: ఇష్యూస్ లక్కీ, యూ హావ్ డన్ దీస్ థింగ్స్, టెంపుల్స్ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. వీ ఓన్లీ జస్ట్ ఏది వచ్చినా ఇష్యూస్ అవే, వి ప్రే అండ్ వి కంటిన్యూ అవర్ వర్క్.
0: దట్స్ రైట్, డు యువర్ బెస్ట్ ఎఫర్ట్, వాట్ కమ్స్ అవుట్ విల్ ఆల్వేస్ బి గుడ్.
1: అదే మన కర్మ మనం చేయాలి, ఫలితాలు వస్తుంటాయి. ఇది దేవుడి గుడి, దేవుడే చూసుకుంటాడు, మనం చేయాలి. సో అది మంచి జరుగుతుంది. మేము
0: బట్ ఐల్ టెల్ యు దట్ నీకు ఒకటి చెప్తాను, ఇట్ ఇస్ ఎ థాంక్లెస్ జాబ్, వెదర్ యు డు రైట్ ఆర్ రాంగ్, పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్ దట్. ఐ కెన్ టెల్ యు
1: ఓకే, ఐ యామ్ నాట్ డూయింగ్ అప్రిషియేషన్. నేను
0: ఐ యామ్ టెల్లింగ్ యు ద రికగ్నిషన్ డజంట్ కమ్ టు పీపుల్ ఫర్ హావింగ్ పుట్ ద ఎఫర్ట్, యు నో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్, lot of consultations, lot of looking at documents, lot of reviews, lot of
1: it's a full time job.
0: It's not easy
1: job. And ipudu builder kuda change ayyaru, maname pretty much chestunnamu. So idu entante inta mundu nenu beginning lo cheppanu, idu devudu pani, devudu pani, devude abhinandan istadu, devude manaku it's a
0: but at least have more than half of you guys are kind of retired and you can scope. When we did the temples, we had kids as well. I used to do the kids runs, come back home, read the documents, process the documents, you sit till night 2 o'clock, 1:30, 2 o'clock, have chats with appudu maaku internet undedi kadu, appudu internet undedi kadu, phone lallo we used to chat, you know, till night 1 o'clock. So anyway, that's great news.
1: నేను రిటైర్ అయ్యాను, నేను ఒక్కనే, మిగతా వాళ్ళు ఎవరు అందరు వర్కింగ్ అండ్ దే ఆల్ డూయింగ్ అమేజింగ్ జాబ్. సో మనం ఒక ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాము లక్కీ, విల్ కీప్ యూ ఇన్ ద లూప్ అస్ వెల్. మీరు మీ తెలుగు వాణి అందరు కూడా మాకు సహాయం కావాలి,
0: చేస్తున్నారు.
1: అవును, మొన్న వచ్చారు, చేశారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రతి మంత్ ఒకటి చేస్తున్నాము. సెప్టెంబర్ లో క్యాన్బరాలో లంచ్ చేశాము, అక్టోబర్ లో సిడ్నీలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ చేశాము, నవంబర్ లో మళ్ళీ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తాము. ప్రతి నెల ఒక ఈవెంట్ ఫండ్ రైజింగ్
0: చేయాలనుకున్నాము.
1: తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉంటే మీకు జస్ట్ క్విక్ గా హిందూ కౌన్సిల్ ద్వారా కూడా యాక్టివిటీస్ అన్ని తెలిసినవే, బట్ ఒక కొత్త యాక్టివిటీ, మేము ఒక కొత్త యాక్టివిటీ ఏం కాదు, ఇప్పుడు 2 ఇయర్స్ జరిగింది కర్మా కిచెన్ అని మనం స్టార్ట్ చేసాము. 3 సెంటర్లో ఇప్పుడు మనం ఫ్రీ మీల్స్ ఇస్తున్నాము క్విక్ గా. చార్నగూడ్ సెంటర్ ఒకటి, తర్వాత ఎర్లీ మార్నింగ్ సెంటర్ అని చెప్పి సిటీలో, తర్వాత రాన్ మెక్డొనాల్డ్ హౌస్ ఇన్ కాన్బరా హాస్పిటల్. ఈ 3 సెంటర్లో మనం గత 2 నెలలుగా, అంటే ఈ కెనరా సెంటర్ ఈ ఇయరే స్టార్ట్ చేసాము, ఏప్రిల్ ఇయర్ లేట్ గా, ఇప్పుడు ఏప్రిల్ మే లో స్టార్ట్ చేసాము. సో ఈ 3 సెంటర్లో ఇప్పటి నుంచి, ఈ మిగతా 2 సెంటర్లో 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, ఇది ఇప్పుడు 3వ సెంటర్ ఈసారి. ఆల్మోస్ట్ 5,000 మీల్స్ మనం చేసినప్పుడు 3 గ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇవాళ 50 మంది వచ్చినారు వాలంటీర్స్, ఇంకా మెసేజెస్ వస్తున్నాయి. 5,000 మీల్స్ వీ హావ్ డొనేటెడ్ అండ్ వి కుక్డ్ అండ్ సర్వ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ హావ్ డొనేటెడ్ మనీ. అండ్ చాలా మంది కూడా వాలంటీర్స్ ఎవరు కూడా డబ్బులు తీసుకోవట్లేదు, వస్తే సర్వీస్ చేస్తారు, వెళ్ళిపోతారు. అండ్ సో అది కూడా చాలా ఒక ఏమంటారు సంతృప్తికరమైనటువంటి,
0: నాట్
1: ఆఫ్ సాటిస్ఫైయింగ్ యాక్టివిటీ.
0: ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ. ఐ డిడ్ దట్ డ్యూరింగ్ కోవిడ్. ఐ యూజ్డ్ టు కుక్ ఇన్ దట్ నమస్తే రెస్టారెంట్ ఇన్ ఓడెన్ అండ్ ఫీడ్ అబౌట్ 200 పీపుల్ ఎవ్రీ డే in boxes lo vesi vaallu illallo poi ichchevani. In fact, one lady has to go and give card leda avadiki, Sri Lankan lady has to go and, she used to have tears all the time, but anyway, that's a different story. All the best to you, Shanti garu, and
1: Thank you.
0: Look forward to catching up with you again as you progress with your activities, and sometime maybe next year I'll give you a call when I'm back in after New Year, and we'll have a chat, and so that the community gets to know what you're doing, what else is happening in the community.
1: Dhanyavaadalu meeku, tarvata mee shrotalandarki.
0: Thank you. Thanks for coming at short notice also. Greatly appreciate it.
1: No problem. Thank you.
0: Cheers.
1: No problem. Thank you. Bye.
0: సో మీరు ఇప్పుడు దాకా శాంతి రెడ్డి గారితో ఇంటర్వ్యూ విన్నారు. చివరిగా ఈ ఒక పాట విందామా? ఈ పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 98.32XX రేడియో స్టేషన్ పైన కెన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.